దళ పంచన కుర సూరమ్మ వాట జోడ నరాలే దళ పంచన కుర సూరమ్మ వాట జోడ నరాలే దళ పంచన కుర సూరమ్మ వాట జోడ నరాలే తల పంజన గురుసూరమా వాడు చోదన రాలే తల పంజన గురుసూరమా వాడు

సాయం న పుత్రం న పోత్రం న దాయ న దాయం నన్నే హం లగే హం న సెనం న సాచం మహారాజ రాజే మహానాథ నాథం కవన కవన